0: వైకటాశేత కరి హోయిల ఉన్నతి ఘరో ఘరి
1: వైకటాశేత కరి హోయిల ఉన్నతి ఘరో ఘరి